శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం ఉత్తరాయణం, శుద్ధ తదియ, మే నెల 19వ తేదీ, ఈరోజు మంగళవారం.

నేటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఇంకా చక్కని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు.

ముందుగా ఒక సుమతి శతకం విందాం. తరువులది రసఫల భార గురతిగాచు నింగి వ్రేలుచు నమ్రత ముసంగు మేఘు రుద్దతులుగారు బుధులు సమృద్ధి చేత జగత నుపకర్తలకు నిధి సహజ గుణము. పద్యం యొక్క తాత్పర్యము, బాగా పండ్లు ఉన్న చెట్టు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటుంది. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పై పైన కాకుండా కిందగా సంచరిస్తూ ఉంటాయి. ఉత్తములు కూడా అలాగే. సంపద వల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పద్యం యొక్క తాత్పర్యం.

0: कैरेक्टर की बढ़ोतरी की गई, जो एक सप्ताह से भी कम समय में दूसरी बढ़ोतरी है।
1: శ్రోతలు, ఈనాటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మూత్రపిండాల్లో రాళ్ళు రావడానికి కారణాలు, లక్షణాలు, అపోహలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్ళు అతి సాధారణమైన సమస్యగా మారింది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15% శాతం మంది ఈ సమస్యతో బాధపడితే, మన దేశంలో 5 నుండి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీతో రాళ్ళు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మూత్రపిండాల్లో మినరల్స్ స్ఫటిక రూపంలో ఏర్పడటానికి మూత్రపిండాల్లో రాళ్ళు అంటారు. మన ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమీ ఉండదు. అనేక కారణాల ఫలితంగా శరీరంలో అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. వ్యాయామం చేయకపోయినా మధుమేహం ఉన్నవారికి రాళ్ళు ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. తగినన్ని నీళ్లు త్రాగకపోవడం వలన శరీరంలో వ్యర్థాలు సరిగా బయటకు వెళ్ళకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. అంతేకాకుండా మూత్రపిండాల రాళ్ళు ఏర్పడటానికి ఊబకాయం కూడా కారణం. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నట్లయితే వాటి లక్షణాలు మరియు సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు

0: మూత్రపిండాల్లో కదిలే వరకు లేదా మూత్రనాళంలోకి వెళ్ళే వరకు సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. రాళ్ళు మూత్రనాళంలోకి వెళ్ళి మాత్రం పక్కటెముకల క్రింద వైపు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. మూత్రం గులాబీ రంగు, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం వస్తుంది. వాంతులు మరియు వికారం, నిరంతరం మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల కలయికతో ఆహారం తీసుకున్నట్లయితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అవి ప్రజల్లో అపోహలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో పాలకూర తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు, కానీ ఇది అపోహ మాత్రమే. నిమ్మరసంలో కిడ్నీలో రాళ్ళు కరగవు. నిమ్మరసంలో ప్రతిరోజు తీసుకోవటం వలన, నిమ్మరసంలో ఉన్న సిట్రస్ వలన శరీరంలో రాళ్ళు రావు. మూత్రపిండాల్లో రాళ్లను ఎలా నిర్ధారణ చేస్తారో, ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రక్త పరీక్ష. మీ రక్తంలో ఎక్కువ కాల్షియం లేదా యూరిక్ యాసిడ్లను తెలిపే పరీక్షను చేయించుకోవాలి. రెండవది మూత్ర పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఎక్కువ రాళ్లను ఏర్పరచుకునే ఖనిజాలను లేదా చాలా తక్కువ రాళ్లను నిరోధించే పదార్థాలను తెలుసుకునే పరీక్ష. ఇమేజింగ్ టెస్ట్. మూత్రనాళంలో లేక మూత్రపిండాల్లో రాళ్లను చూపే పరీక్ష. మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించాలి. అలాగే తగు సలహాలను, సూచనలను పొంది ఉత్తమంగా వాటిని పాటించాలి. శ్రోతలు, ఆరోగ్య కార్యక్రమంలో మూత్రపిండాల రాళ్ల గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: అసలీ భరోసా వహీ హై జో సమయ కే సాథ్ ఔర్ స్ట్రాంగ్ హో జాయే, జైసే ఆప్కా భరోసా మారుతి సుజుకి పే. ఔర్ ఇసి భరోసే కే లియే హమ్ ఆప్కో కహనా చాహతే హై థాంక్ యూ. స్పెషల్ లాయల్టీ రివార్డ్స్ కే సాథ్ అప్గ్రేడ్ కరే టు ది బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరియస్ విత్ అ లాయల్టీ రివార్డ్ ఆఫ్ అప్ టు 30,000 ఔర్ విక్టోరియస్ కే 50,000 ప్రౌడ్ ఓనర్స్ కే ఎక్స్క్లూసివ్ సర్కిల్ కా హిస్సా బనే.
2: ఆఫర్ వాలిడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ మారుతి సుజుకి కస్టమర్స్. TNC అప్లై.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
0: శ్రోతలు, ఆరోగ్య కార్యక్రమంలో విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఇప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఉప్పు, యాక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు మాంసాహారాన్ని తగ్గించాలి. అంతేకాకుండా రోజుకు 3 లీటర్ల నీరు తాగటం వల్ల రాళ్ళు కరిగి బయటకు పోయే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు తినకూడని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. ఫ్యాట్స్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మరియు బయట దొరికే స్నాక్స్కి దూరంగా ఉండాలి. యాక్సిలేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు కాల్షియంలో కలిసి రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. పాలకూర, బీట్రూట్, టొమాటో, చిలకడ దుంపలు మరియు వేరుశనగలు తగ్గించాలి. ఎర్ర మాంసం, చికెన్ మరియు చేపల్లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అవి శరీరంలో యూరిక్ యాసిడ్ను పెంచి స్టోన్స్ పరిమాణాన్ని పెంచుతాయి. చాక్లెట్లలో అధికంగా యాక్సిలేట్స్ ఉంటాయి, కాబట్టి వీటిని కూడా తినకూడదు. శీతల పానీయాలు మరియు ప్రాసెస్ చేసిన

పండ్ల రసాలు తాగటం మానివేయాలి. రాళ్ల సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాల్సినవి నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. భారీ నీళ్లు మరియు కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. శ్రోతలు, మీరింతవరకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నారు.

0: कार्यक्रम यादों की महफिल में आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली
1: श्रोतలు ఈ రోజు నీలం సంజీవ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

భారత రాష్ట్రపతిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించిన ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త నీలం సంజీవ్ రెడ్డి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజానాయకుడు. ముఖ్యంగా లోక్సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష మిత్రపక్ష మంచి వాతావరణం ఏర్పరిచి స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి గారు అనంతపురం జిల్లాలోని ఇల్లూరులో 1913లో మే 19న జన్మించారు. ఈయనది రైతు కుటుంబం, మద్రాసు దివ్యజ్ఞాన పాఠశాల, అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. చిన్నప్పుడు రైతు బిడ్డగా పెరిగిన సంజీవరెడ్డి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో పెరిగారు. తన తండ్రి పడ్డ కష్టాలు ఇతరులకు రాకుండా చూసుకోవాలని అనుకున్నారు. చిన్నతనం నుండే నిజాయితీగా ఉండే 1929లో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లోకి చేరి స్వాతంత్ర పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు 10 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు సంజీవరెడ్డి గారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘం అయిన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949 నుంచి 1950 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేసి అదే ఏడాదిలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీకి ఎన్నికయ్యారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర శాసనసభ నాయకుడికి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి గారు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవి తథ్యం అయినా అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకొని టంగుటూరి ప్రకాశం పంతులకు నాయకత్వం అప్పగించి ఉప ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి సంజీవరెడ్డి. ఇలా మరొకసారి 1955లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో సంజీవరెడ్డి గారిది ప్రథమ పాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన నిర్ణయ ఘట్టం అయిన పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్ర తరపున అప్పటికే ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ భోపాల్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి గారు కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక భోపాల్ రెడ్డిని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి గారు పేరిట శ్రీశైలం ప్రాజెక్టు నీలం సంజీవరెడ్డి సాగర్ అని పేరు పెట్టారు. శ్రోతలు, మీరింతవరకు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

ప్రపంచ ఫెయిర్ ప్లే దినోత్సవం ప్రతి సంవత్సరం మే 19న జరుపుకుంటారు. క్రీడలు మరియు జీవితంలో నిజాయితీ సమగ్రత క్రీడా స్ఫూర్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడలలో స్నేహం, సంఘీభావం, సహనం మరియు నిష్పక్షపాత ప్రోత్సహించడం, ఆటపాటలలో మోసాలకు తావు లేకుండా నిబంధనలను గౌరవించడం, ప్రత్యర్థి ఆటగాళ్లను మరియు అంపైర్ల నిర్ణయాలను గౌరవించడం, గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి ఉన్నతమైన క్రీడా స్ఫూర్తిని చాటడం ఈ ప్రత్యేక రోజును తీసుకోవడానికి హంగేరీ దేశం ముఖ్య భూమిక పోషించింది. జాతి, మతం, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించడం, ఆటల్లో డ్రగ్స్, డోపింగ్ వాడకాన్ని అరికట్టడం మరియు మైదానంలో ఆటగాళ్ల మధ్య హింసను నిరోధించడం, శారీరక వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం వంటివి ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆటల్లో విజయం సాధించటం కంటే ప్రవర్తన ముఖ్యం అని ఈరోజు గుర్తు చేస్తుంది. శ్రోతలు, మీరింతవరకు ప్రపంచ ఫెయిర్ ప్లే దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. దశాబ్దాల కాలంగా కోట్లాది భారతీయుల ఇళ్లను తన స్వరంతో తట్టిలేపి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న మన ఆకాశవాణి నేటితో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. జూన్8, 1936 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగిన మన రేడియో నిరంతరం దేశ గొంతుకగా నిలుస్తోంది. తెల్లవారుజామునే వినిపించే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో మారుమూల గ్రామాలకు కూడా సమాచారాన్ని చేరవేస్తున్న ఏకైక భారతి రేడియో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతోంది. 9 దశాబ్దాల ఈ అద్భుత ప్రయాణంలో మా వెంటే ఉన్న శ్రోతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆకాశవాణి మీ నేస్తం, మన దేశ స్వరం. శ్రోతలు, మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, ఆరోగ్య కార్యక్రమంలో ఇప్పుడు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం. ఎంబీ హడ్బే రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్ద్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబీ రాణి చంగా రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బారాటంగ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్, స్వరాజ్ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ద్వీప్ మరియు షహీద్ ద్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి

షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి బాంబుకా రేపు ఉదయం 11:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:00 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రాణిచంగా రేపు మధ్యాహ్నం 2:30 శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మరలా సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి కమోటా రేపు సాయంత్రం 5:00 శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మరలా మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు.

శ్రోతలు, మీరింతవరకు నేటి ఆరోగ్య కార్యక్రమంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, చక్కని పాటలను విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.